0: శుభ సమ పగల్మీ సొండబునాగన బ్లీమీ సొబలు నబలియే బొత్తుగోయ దేవుని మోద నోనోయ్ అలవాత్ దలాసి సేబెతేమీ సొబలాన లే దేవుం బుబుగరుం దిందిమా నబలద కగిల దిందిమి ఎక్వ హసర్ దినాగన కెదకే కుతుని నాంజంగు ఉలిహిని బిత్తుజు వెదే తవంగు కోలుదా గిత్తదా సొగరై కోలుదా గిత్తదా అతపమ కోలుదా గిత్తదా ని జీవి కోలుదా అగిత్తదా దిందిమి నాలెండె బ హసర్ దినాగన కెదకే కొన్నేలె నిలురుంగు ఉంగులు నీదుజు వెదే కరో కోలుదా గిత్తదా నిలుమిదెత్తదా అగిత్తదా అలవాత్తు దుబరుమిది గిత్తదా ఉల్లు నిండిదదా గలులరా గిహిలిది దేపగ దేయు సొబలానే ఎలే రొక్కదకయ తికి ఇంకు గలులరాంబ పాచెలమియ నె ఒము ముసొబలు వినబలియే పొత్తుగోయ పల గీబులబని నోయి సొలు నిండి ఒన్యొత్తిన రొగతే తుమ్నోదాల ఫిదుమిండి రుణ్యొత్తనేని ఎనిబద రూబారు విన సొబలు వినబలియే పొత్తుగోయ అదేగే కందే ఉరే సిన్న పొత్తుగుదం నహోది తెలువం తుమ్నోద అలాఫియ సొబొర కందే ఉరే సిన్న పొత్తుగుదం తొమ్మిదిన మినిసి వేయి జొన్ని తుమ్నోద అలాఫిదుమే ఎన్ని నిసురుయ పదమ్ను నోని పొజిషన్
1: Qui est ta maman? Désormais, ne m'appelle plus maman. Tu as compris? Ta maman est dans le tombeau. Va la réveiller.
2: Merci, maman. Au revoir.
1: Cet enfant va me tuer dans cette maison. Je vais lui montrer de quel bois je me chauffe.